పంగరున పేడ గవల సాంగ కితీ దాదా శిలగా. అన్ తుజా రోజచా అనుభవ అసుని కితి కితి.